తమస పరమర్క వర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ నిదం జగదశేష